నిరంత లుకులుకు ఎలాని వాఖెన్లే అన్నార్లెన్లే ఏ లో కాలి దాది ఉన్న మహిపి ఓ థన్నో లైవా మే లుకులుకు ఎలా కమ్ము చప్పుయకి చప్పుయకి చప్పుయకి మెర్రకి వెన్రే ఏ కథ యోకు మెకు మాయంతు కి నవహము నమారక అన్న ఫ్లోర మఖోల నారిముకి నాకు కవహ నంబ కరే అన్న సమోరా అన్నార్లెన్లే బతార్ది